0: 94.6, 98.2 megahertz. Me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
3: सर्वे जनः सुखिनो भवन्तु शुभोदयं श्रोतलंदरिकी नमस्कारं तोलीरागालु कार्यक्रमानिकि स्वागतं ई रोजु बुधवारं मे नेलकु 13వ తేదీన ఇవాల మీ తోలీరాగాలు ప్రసారానికి మీ చెలి గిరిశాలిని మీకోసం హాజరైంది ఈ రోజున మీరు కుశలంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమం ఆరంభిస్తున్నది అలవాటు అనుసారంగా గణపతి సంగీతంతో

వైశాఖ మాసము తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము కావున ఈ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాల్లో చెప్పడం జరిగింది. వైశాఖ మాసాన్ని మాధవ మాసం కూడా అని అంటారు. ఈ వైశాఖ మాసం శ్రీ విష్ణు దేవుడికి అతి ఇష్టమైన మాసం ఉన్నందువల్ల ఈ కాలంలో చాలా ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, సంప్రోక్షణ కార్యాలు, మహాకుంభాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మన దేశంలో కూడా కొన్ని మందిరాల్లో, ఆలయాల్లో ఇలాంటి పూజలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మాసంలో శ్రీ విష్ణుడి నామజపాలు చేయడం ఎంతో ముఖ్యమైనది.

శ్రోతలు, ప్రస్తుతానికి మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క ప్రత్యక్ష ప్రసారం. మీ చెలి గిరిశాలినితో మీ బుధవారపు ఉదయాన్ని మధురమైన రాగాలతో మనోరంజకంగా మార్చేందుకు మీకోసం మంచి సినీ గీతాలను ప్రసారం అవుతున్నాయి. మరవకండి, మీ సందేశాల కోసం, మెసేజెస్ కోసం 5798689 పైన 5798689 పైన పంపండి, లేదా 4028070 పైన కాల్ చేయండి. 4028070 పైన కాల్ చేయండి.

పొన్నమి పోవుల వెలిగే మీ అందరికీ ప్రేమతో శాంతితో సంతోషంతో నిండిన ఒక అద్భుతమైన రోజును గడుపుతారని కోరుకుంటున్నాను. ఈ ఉదయపు వేళలో వినండి హృదయాన్ని తాకే సంగీతం.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు శ్రోతలారా. ఈరోజు మనల్ని బాధపడుతున్న కష్టాలు కూడా శాశ్వతం కావు. మబ్బులు ఎంత గాఢంగా ఉన్నా ఒకరోజు సూర్యుడు తప్పకుండా వెలుగుతాడు. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా మనకు ఓపిక ధైర్యం నేర్పి ఇంకా నెమ్మదిగా దూరమవుతాయి. అందుకే అలాంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆశను మాత్రం వదులుకోకండి. ఎందుకంటే ఆశ ఉన్న చోటే కొత్త ప్రారంభాలు కొత్త విజయాలు పుడతాయి.

ఈ కొత్త దినాన్ని ఆరంభిస్తూ మీరు క్షేమంగా ఉన్నారని అనుకుంటూ నేటి తొలి రాగాలు కార్యక్రమాన్ని సాగుతున్నది. కొన్ని ఇంపైన పాటలతో ఇంకా మీ మెసేజెస్ కోసం వేచి ఉన్నాం. సో గబగబా పంపండి ఆన్ 5798689557986895 పైన మీ మెసేజెస్ మాకు పంపండి. ఇంకా 4028070 పైన మమ్మల్ని కాల్ చేయండి.

It's a crazy feeling. Life is just like that. Love, highs, lows, dance, music. Every moment is a new beat, a new step. అవునండి శ్రోతలు, జీవితం కూడా అంతే కదా. ప్రేమతో, కష్టాలతో, సుఖ దుఃఖాలతో ముందడుగును పెడుతున్నాము. అదే సందులో విషింగ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు రామ్ పోటినేని గారు. ఆయన ఒక తెలుగు సినీ నటుడు. తన అద్భుతమైన అభినయంతో అభిమానుల మనస్సును పొందాడు. సో ఆయనకు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే పాట ఆయన నటించిన సినిమా నుండి ఈ చక్కనైన పాటను ఆలకిద్దాం.

రాబోయే పాటను రిష్మార్ గ్రామం నుండి మమ్మల్ని ఆలకిస్తున్న ప్రేమిత జగమ్మ గారికి అంకితమిస్తున్నాం. ఆమె చెప్తున్నది ఏమిటంటే, మొన్న రిష్మార్లోనున్న శ్రీ విష్ణు ఆలయం సభ వాళ్ళు ఆలయ వార్షికోత్సవం బ్రహ్మోత్సవ పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో నిర్వహించారని, అందరూ కలిసిమెలసి ఆ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేశారని ఆనందంగా తెలియ

చేస్తున్నారు. అందుకే ఆ శ్రీ విష్ణు ఆలయ సభ వాళ్ళందరికీ ఒక మంచి తెలుగు సినీ పాట అంకితం చేయమని కోరుకుంటున్నారు. అయితే ఆలస్యం ఎందుకు, రాబోయే పాట మీకే.

ఇట్స్ టైమ్ ఫర్ సమ్ టాలీవుడ్ గుసగుసలు. గుసగుసలాడామా? అవునండి శ్రోతలు, మన తెలుగు సినీ రంగంలోంచి కొన్ని గుసగుసలు మీతో పంచబోతున్నాను. సో టాలీవుడ్లో ఇప్పుడు రామ్ చరణ్ గారి పెద్ద సినిమా గురించి చర్చ నడుస్తున్నది. సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడొచ్చేనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది, అసలు కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతుంది. అయితే దీనిపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శ్రోతలు ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీచలి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.